అల్లావతవు యుగురెక్ లక్షః తర్జమే తేగురి. వహల్ అతాక హదీసు మూసా, అయరాగలే తాత ఖబర్ద మూసా అలై సలాం ఇద్ రఆ నారన్ ఫఖాల లి అహ్లిహిం కుసు, కలచ అగ ఉలిద ఓర్ నవేవే ఖపల్ కోర్ వాలౌత ఉమ్ కుసు యని లగి సార్ షై ఇన్ని ఆనస్తు నారా, బేషకమా ఉలిదలు ఓర్ లఅల్లి ఆతీకుం కేదేషి.